0: నిదని ప మప గమ నిదని ప గమ రే సా రే రే సత రే రే సత గ గ గమ రే రే సత హే
1: నిదని ప మప గమ
0: నిదని ప మప గమ
1: నిదని ప మప గమ
0: పాస్కొడి గామ ఉత్తమే గామ తాతిన్ తిన్నా తాతిన్ తిన్నా తర్కర తిన్నా తర్కర తిన్నా
1: తాతిన్ తిన్నా తాతి